మారించు అట్టు మొహాచి ఎన్నకుల్లాటి కంగారిన వాకి ఎన్నకంటు కంటురగా ఓ మూరే ఎన్నక్ నడ.